0: श्रोताओं, अभी आप लुफ्त उठा रहे थे कार्यक्रम चित्र गीत का। ये आकाशवाणी का श्री विजयपुरम केंद्र है। दोपहर के 12 बजे हैं। अब सुनिए तेलुगु कार्यक्रम।
1: मीडियम वेव 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్ పై ఇది ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రం

నమస్కారం. ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈరోజు శ్రీ పరాభవ నామ సంవత్సరం, శ్రావణమాసం, శుక్లపక్షం, ద్వాదశి, ఆగస్టు నెల 25వ తేదీ, ఈరోజు మంగళవారం.

నేటి కార్యక్రమంలో భాగంగా నేడు ప్రముఖ కవయిత్రి అయిన పి చంద్రలత గారితో ముఖాముఖి పరిచయ కార్యక్రమం, ఇంకా సినిమా పాటలు, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటారు. కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. విజయం అనేది కేవలం గెలుపు మాత్రమే కాదు, ప్రతి ఓటమి నుండి నేర్చుకునే ఒక పాఠం లాంటిది అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంతర్ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బంబూక రేపు ఉదయం 6 గంటలకు రంగత్కి స్వరాజ్ దీప్ మరియు లాంగలండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లాంగలండ్ మరియు స్వరాజ్ దీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి కచ్చాల్ రేపు ఉదయం 6:15కు షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణిచంగ రేపు ఉదయం 6:15కు స్వరాజ్ దీప్కి శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి అదే రోజు ఉదయం 8:45కు స్వరాజ్ దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 7 గంటలకు రంగత్కి స్వరాజ్ దీప్ షహీద్ ద్వీప్ స్ట్రేట్ ఐలాండ్ కదంతల మరియు లాంగ్ ఐలాండ్ మీదుగా శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు అనగా 7 ఆగస్టు ఉదయం 7 గంటలకు రంగత్లో బయలుదేరి వెళ్లిన మార్గంలోనే శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి బారాటంగ్ రేపు ఉదయం 11 గంటలకు షహీద్ ద్వీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 1 గంటకు స్వరాజ్ దీప్కి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 2:30కు స్వరాజ్ దీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. ఎంవి జాలీబాయ్ రేపు ఉదయం 11:30కు స్వరాజ్ దీప్కి శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. అక్కడ నుండి మధ్యాహ్నం 2 గంటలకు షహీద్ ద్వీప్కి వెళ్తుంది. తిరిగి మధ్యాహ్నం 3:30కు షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది.

అంబికా మోటా రేపు మధ్యాహ్నం 2:30 షహీద్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి వెళ్తుంది. తిరిగి సాయంత్రం 4:30 షహీద్ ద్వీప్ నుండి శ్రీ విజయపురంకి వస్తుంది. అంబి స్ట్రైట్ ఐలాండ్ రేపు సాయంత్రం 5:00 స్వరాజ్ ద్వీప్కే శ్రీ విజయపురం నుండి బయలుదేరుతుంది. తిరిగి మరుసటి రోజు సాయంత్రం 5:30 స్వరాజ్ ద్వీప్లో బయలుదేరి షహీద్ ద్వీప్ మీదుగా శ్రీ విజయపురంకి వస్తుంది. మీరింతవరకు అంతర్ ద్వీప బోటుల రాకపోకల సేవా సూచనలు విన్నారు.

అందులకు చూపును ప్రసాదించే మహాదానం అని కూడా పిలువబడే నేత్రదానం చుట్టూ ఉన్న అపోహలు మరియు భయాలను తొలగించే లక్ష్యంతో ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు జాతీయ నేత్రదాన పక్షోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాన్ని 1988లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నేత్రదానాల ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి అవగాహన ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కంటిదానం పక్షోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కంటిదానం యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, అపోహలను తొలగించడం మరియు మరణానంతరం తమ కళ్ళను దానం చేసేలా ప్రజలకు ప్రోత్సహించడం. ప్రపంచ కంటి దినోత్సవం 2021 యొక్క ఇతివృత్తం, కళ్ళను దానం చేయండి, దృష్టిని బహుమతిగా ఇవ్వండి, జీవితాలను మార్చండి. ఈ దృష్టి స్వచ్ఛంద కార్నియల్ ప్రతిజ్ఞతలను ప్రోత్సహించడానికి, సాధారణ అపోహలను తొలగించడానికి మరియు ఒకే దాత ఇతరులకు దృష్టిని పునరుద్ధరించడంలో ఎలా సహాయపడతారో తెలియజేయడానికి ప్రచారాలను మార్గనిర్దేశకం చేస్తుంది.

0: HIV/AIDS से जुड़े सभी सवालों के लिए आज ही टोल फ्री नंबर 1097 पर कॉल करें। नैको व स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
1: इंडियाज ग्रेटेस्ट ट्रेजर्स आर नॉट जस्ट इट्स मॉन्यूमेंट्स, दे आर इट्स पीपल, कल्चर एंड अनटोल्ड स्टोरीज। द मिनिस्ट्री ऑफ इंफॉर्मेशन एंड ब्रॉडकास्टिंग थ्रू प्रसार भारती proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1 to 3 minute video, reel, documentary, podcast, or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India. Because every district has a story worth telling.
2: విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు వినండి ప్రముఖ కవయిత్రి అయిన పి చంద్రలత గారితో ముఖాముఖి పరిచయ కార్యక్రమం.
3: ఎంతో సుదూర ప్రాంతం నుంచి దేవుల పర్యటనకై విచ్చేసి మాకు వారి యొక్క సమయాన్ని కేటాయించి ఈరోజు మా ఆకాశవాణి శ్రీ విజయపురం కేంద్రానికి విచ్చేశారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి పి చంద్రలత గారు.

0: మేడం గారు, మీకు మా ఆకాశవాణి తెలుగు విభాగం తరపున, మన దీవుల్లో నివసిస్తున్న తెలుగు శ్రోతల తరపున నమస్కారాలండి.
1: నమస్కారం అండి.
0: ఈరోజు మీతో మా యొక్క పరిచయ కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే మీరు ఒక మంచి రచయిత్రిగా, కవుల పట్ల, కళల పట్ల, సాహిత్యం పట్ల, కవితలు, కథలు, అదేవిధంగా ప్రకృతిపై మీ యొక్క అభిప్రాయాలు, వాటి మీద మీ యొక్క మంచి అనుభవము ఉందని చెప్పుకోవాలి. దానికి మీరు ఏమంటారండి?
1: నేను ఒక ప్రయత్నం చేస్తున్నానండి. ఎందుకంటే మేము పల్లెటూరులో పుట్టిన వాళ్ళం, ప్రకృతిలో పుట్టి పెరిగిన వాళ్ళం. అందుకని ఇప్పుడు ఇక్కడ మీ అండమాన్ దీవులు కూడా వచ్చింది, కూడా ఆ ప్రకృతిని ప్రత్యక్షంగా ఆస్వాదించడానికే వచ్చాము. దాదాపు 8 రోజులుగా ఇక్కడ ఉంటూ దాదాపు మేము దీనిలో ఒక భాగమైనట్టుగా ఫీల్ అవుతూ, కేవలం ఒక అందమైన ప్రదేశాలను చూడడమే కాకుండా ఇక్కడ ఎంతో అందమైన మనుషులు కూడా ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడాలని చూసాము. సో ఇవాళ పిల్లలతో మాట్లాడడంతో నేను అనుకుంటాను పర్యటన పూర్తయింది అనుకుంటాను. అంటే ప్రకృతితో, పిల్లలతో సంబంధం ఉంచి ఈ యొక్క సర్కిల్ పూర్తయింది, అందరితో మాట్లాడడం, వాటి అనుభవాలని పంచుకోవడానికి ఇవాళ మీ దగ్గర వచ్చి కూర్చోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇలా ఆహ్వానించినందుకు ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలండి.
0: మీరు అన్నట్లండి, ముందు అనేవారు అందమైన దీవులు, అండమాన దీవులు అనేవాళ్ళు. చాలా సుందరమైన, ప్రకృతి రమణీయమైన ప్రదేశాలు మన ఈ దీవుల్లో ఉన్నందుకు, మీలాంటి వాళ్ళు సుదూర ప్రాంతం నుంచి ఈ దీవులకు విచ్చేసి ఇక్కడ పర్యాటక రంగంపై మీ యొక్క అభిరుచిని కూడా తెలియపరచడము మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి.
1: సంతోషం మాదండి. ఎందుకంటే చాలా చిన్న ప్రాంతాల్లో, అంటే నిన్న నీల్ ఐలాండ్, హావ్లాక్ ఐలాండ్కి వెళ్ళామండి. అక్కడ కూడా తెలుగు వాళ్ళు, తెలుగు అక్షరాలతో ఉన్న బోర్డులు, తెలుగు భోజనం లభించాయి. అలాగే తెలుగు వారి యొక్క ఆత్మీయత, అభిమానాన్ని కూడా మేము రుచి చూసాము. ఎంత చక్కగా ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు పలకరించిన పద్ధతి కానీ, వాళ్ళ ఇంటికి చుట్టం వచ్చినట్టుగా మమ్మల్ని ఆహ్వానించారు. కాకపోతే మేము వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నామని కూడా ఒక పక్క అనిపించింది. చాలా చక్కటి ఆతిథ్యం, అందరికీ ధన్యవాదాలు. అంటే చాలా రిమోట్ ప్లేస్లో ఇక్కడ ఇక్కడ ఇక్కడ అయిపోయింది, ఇక ఓన్లీ అడవి మొదలవుతుంది అనే దగ్గర అక్కడ ఒక తెలుగులో ఒక పలకరింపు, ఒక చిన్న నిమ్మకాయ రసం, ఇలాంటివన్నీ కూడా రుచి చూడడం జరిగిందండి. మీ ఆ అండమాన్లోని తెలుగు ప్రజలందరూ యొక్క అభిమానాన్ని కూడా ఈ 8 రోజుల్లో మేము మూట కట్టుకున్నాం. చాలా సంతోషంగా ఉందండి.
0: అదేవిధంగా మీరు ముందుగా ఎక్కడ పుట్టారండి? మీ యొక్క తల్లిదండ్రులు, మీ యొక్క విద్యాభ్యాసం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, మీరు పూర్తిగా వివరించగలరండి?
1: నేను మహబూబ్నగర్ జిల్లా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడిగడ్డ అనే ప్రాంతానికి చెందినదనండి. మా ఊరు ఎలాంటిదంటే తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది, అటువైపు తెలంగాణ, ఇటువైపు రాయలసీమ. మా ఊరు నుంచి వెళ్ళే ఒకే ఒక రోడ్డు కర్ణాటకలోకి వెళ్తుంది. కాబట్టి మేము నేర్చుకున్న తెలుగు, లేదా మేము పెరిగిన వాతావరణం అంతా కూడా పల్లెటూరు వాతావరణం, తెలుగులో కూడా భిన్నమైనటువంటి మాండలికాల రుచి చూస్తూ పెరిగిన వాళ్ళం. ఆ తర్వాత చదువుల కోసం హైదరాబాదు, మహబూబ్నగర్, ఇంకా నేను నెల్లూరు, ఇప్పుడు వివాహరిత నెల్లూరులో ఉండి నెల్లూరులో నివసిస్తున్నాను చాలా కాలంగా. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే తెలుగులోని అన్ని రకాల మాండలికాలని రుచి చూసి, అలాగే దాంతోపాటు పెరిగిన భాష జీవితం మాది. నేను చదువుకున్నది, పిహెచ్డి చేశానండి నారెటాలజీ, ఇంగ్లీష్ లిటరేచర్లో. సో చదివిందంతా కూడా ఇంగ్లీష్ సాహిత్యం, అంటే ప్రపంచ సాహిత్యాన్ని చదివాను. నారెటాలజీ ఏమో లింగ్విస్టిక్స్ అండ్ లాంగ్వేజ్ సంబంధించింది కాబట్టి, ఒక ఒక కథనాన్ని, ఒక మూలం ఏముంది, కథన మూలకాలు ఏంటి, దానికి ఒక మూల కారణాలు ఏంటి, వీటినన్నీ అధ్యయనం చేసేది. ఇప్పుడు ఇది చాలా కొత్త సబ్జెక్ట్ అని చెప్పాలి. ఇప్పుడు మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోను వీటిలోనూ వాడుతున్నాము, అలాగే సైకాలజీలో, ఎడ్యుకేషన్ దీని రంగంలో కూడా. ఇది ఒక మోడర్న్ కాగ్నేటివ్ సైన్సెస్, అది నేను చేసినటువంటి అధ్యయనం. ఇక నాకున్న అభిరుచి ఏంటంటే సాహిత్యం చదవడం, అలాగే కొంత సాహిత్య సృష్టి చేయడం, వీటితో పాటుగా
0: సాహిత్యాన్ని పంచడం కూడా.
1: అలాగే నాకు చాలా నచ్చే విషయం ఏంటంటే పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు క్రియేటివ్ రైటింగ్ వర్క్షాప్స్ చేయడం. దాంట్లో భాషకి సంబంధం లేకుండా వాళ్ళు ఉన్నటువంటి సృజనాత్మకతను ఎలాగ తీసుకురావాలి, వారు కథ చెప్పారా, కథ రాశారా, లేకపోతే కథతో ఒక నాటకంలా వేశారా, లేకపోతే పాటలా పాడారా, కవితలా పాడారా అని, వారు ఏ మాధ్యమం ద్వారా వారు వ్యక్తపరచుకున్నారని కాకుండా సృజనాత్మకతను ఎలాగ మనం దాన్ని ఒక ప్రోత్సాహం ఎలా ఇవ్వాలి అనే దానిలో నేను వర్క్ చేస్తాను.

0: చేస్తానండి. ఆ రూపేణ మేము చాలా మంది పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, పుస్తకాలు కూడా తీసుకొచ్చాము వాళ్ళు రాసిన కథలతో, కవితలతో, ఇతర రూపకాలతో. అలాగే చాలా కార్యక్రమాలు చేయడము, ఇట్లాగా దాదాపు 2-3 దశాబ్దాలుగా ఇలా చేస్తూ వస్తున్నాము. నేను ప్రధానంగా రాసిన రచనల్లోని సబ్జెక్ట్స్ అన్నీ కూడా ప్రకృతితో ముడిపడినవండి.
1: ముందుగా మీకు అనుకోవాలంటే మీరు ప్రకృతి ప్రేమికురాలని.
0: అదే
1: మేడం గారు, మీరు రచయిత్రిగా అంటే కథకురాలుగా, నవలా రచయితగా ఎప్పుడు మీ ప్రస్థానం మొదలైంది?
0: అంటే అందరూ రచయితల్లాగానే నేను కూడా నా మొదటి రచనని చాలా యాక్సిడెంటల్గా మొదలుపెట్టానండి. నా మొదటి రచన నెల్లూరులో ఉన్న ఒక చిన్న పత్రిక, టాబ్లాయిడ్ అనాలి, లాయర్ అని చెప్పి, దానిలో వచ్చిన ఒక చిన్న వ్యాసంలో జాషువా గారి పద్యాన్ని విమర్శిస్తూ ఒక వ్యాసం వచ్చింది. ఆ వ్యాసాన్ని నేను స్పందనగా ఒక ఉత్తరం రాశాను ఎడిటర్ గారికి. అప్పుడు తుంగా రాజగోపాల్ రెడ్డి గారు ఎడిటర్గా ఉన్నారు. వారు ఆ వ్యాసాన్ని ఒక దాన్ని ఆ ఉత్తరాన్ని ఒక వ్యాసంలాగా అచ్చివేశారు. సో అలాగా చాలా యాక్సిడెంటల్గా, అంటే ఇది రచయితలందరూ కూడా యాక్సిడెంటల్గా రైటర్స్ అని గుర్తించినట్టుగా. సో అది 1991లో జరిగింది. ఇంకా అప్పటి నుంచి రాస్తున్నానండి. 92లో మొదటి కథ వచ్చేది, తర్వాత 96లో మొదటి నవల, ఇక అప్పటి నుంచి రాస్తూ ఉన్నాను.
1: చాలా బాగుందండి. అంతేకాదండి, మన ఈ దీవుల్లో కూడా చాలామంది మంచి కళాభిమానులు, సాహితీవేత్తలు, తెలుగు భాషపై పట్టు ఉన్న వాళ్ళు, అభిమానాన్ని చాటుకునేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారండి. వారి అభిరుచికి తగ్గరగా మీ యొక్క అనుభవాన్ని, మీరు రాసిన నవలల గురించి వర్ణించాలని మరి కోరుతున్నా.
0: చాలా చిన్నప్పుడు అందరిలాగా నేను అనుకునేదంటే కథలు రాసేవాళ్ళంటే ఒక మీకు మనందరికీ తెలుసు పంచతంత్ర కథల అట్ట మీద బొమ్మ ఉంటుంది. ఒక ఋషి కూర్చుని ఉంటారు, తల మీద ముడి వేసుకుని, పెద్ద గడ్డం వేసుకుని, తెల్లగడ్డంతో కూర్చుని, చాలా నిష్ఠతో కూర్చుని రాస్తూ ఉంటారు, ఘంటం పట్టుకుని. బహుశా కథలు రాయాలంటే అలా ఉండాలి కాబోలు అని అనుకునేదాన్ని. అలాగే మనం ఒక పెద్ద ఒక మాట చెప్తూ ఉంటాం, నా ఋషినా కురింతే కావ్యం, ఋషి కాలేకపోతే కావ్యం రాయలేము అని. అంటే అప్పుడు నా చిన్నతనంలో మా మహబూబ్ నగర్లో మాకు చెప్పిన ఎక్స్ప్లనేషన్ ఏంటంటే, రోషం పాషం లేనివాడు ఋషి అని. కానీ అనుభవంతో తెలిసింది ఏంటంటే, ఒక ఋషి కావాలంటే లేదా ఒక కావ్యం రాయాలంటే ముఖ్యంగా రోషం పాషం రెండు ఉండాలండి. సో ఒకటి కోపం ఉండాలి, ఉద్రేకం ఉండాలి, ఉద్వేగం ఉండాలి,
1: పట్టుదల
0: ఉండాలి, అలాగే పాశం విపరీతమైన ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి దాని మీద. ఒక పాశం లేనిదే ఒక వస్తువు మీద దాని మీద మనం రాయలేం కాబట్టి. మరి పెద్దవాళ్ళు ఎందుకు అలా చెప్పు ఉంటారు, దానిలో ఉన్న అర్థం ఏంటి అని మనం ఆలోచించుకుంటే, ఇవి ఆ రోషాన్ని పాశాన్ని ఒక ఏకాగ్రతతో ఒక రూపాన్ని కల్పించేటువంటి ఋషిత్వంతోనే కావ్యం నిర్మితమవుతుందని అర్థమైందండి. సో ఇదే రహస్యం అండి, ఇది మన పెద్దవాళ్ళు మనకిచ్చిన ఒక.
1: అదేనండి, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారనేది అన్నట్టు పాట కూడా మనం విన్నాం.
0: అవునండి, అది నేను పిల్లలతో పంచుకోవడానికి ప్రయత్నిస్తుంటానండి. సో పిల్లలు ప్రతిసారి మనం చూసినప్పుడు చాలా అపురూపమైన రెస్పాన్స్ వస్తుంది. సో ప్రతిసారి ఆశ్చర్యపరుస్తుంటారు అనమాట. సో అదే థింగ్ మళ్ళీ మన ఒక పసితనాన్ని మనలో కూడా ఎప్పుడు పచ్చిపరిచి ఉంచుకుంటే తప్పకుండా వస్తుందని అనుకుంటున్నాను. ఇక ఈ 8 రోజులు మన దీవుల్లో నేను అందరితో మాట్లాడినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వాళ్ళు తెలుగు చాలా చక్కగా బదిలిపరిచి ఉంచారు వారి వారి మాండలికాల్లోనూ వాళ్ళ దీంట్లోనూ. అయితే ఇప్పుడు మనకున్న ముఖ్యమైన సమస్య ఏంటంటే, మేము అక్కడ బ్యాక్ మాకు జరుగుతుంది కూడా, విపరీతంగా మనకి ఇప్పుడు సమాచారం లభిస్తుంది, చాలా రకాలైనటువంటి అందుతూ ఉన్నాయి. ఇది ఒక విధంగా మంచిది. ఇంకొక రకంగా ఏంటంటే, ఈ వీటన్నిటిలో కూడా మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సి వస్తుంది, మన పరిస్థితి ఏంటి, అంటే మనదంటూ ఏమిటి, అంటే ఇప్పుడు మన దీవుల్లో ఉన్న వాళ్ళటువంటి మన భాష ఏంటి, మన సంస్కృతి ఏంటి, మన ఇష్టం ఏంటి, మనం బయట నుంచి వస్తున్న ప్రభావాల్లోంచి మనతనాన్ని ఎలాగ మనం నిలబెట్టుకోవాలనేది ఒకటి. అలాగే ఇంకొకటి ఏంటంటే, మనం ఎక్కడో ఒక దీవిలో ఒక ఏకాంతంగా ఉన్నవాళ్ళం కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్న అందరిలో ఒకరు అన్న భావం కూడా మనకి టెక్నాలజీ అదర్ వైపు మనకి కలిగిస్తుంది. అంటే అందరం కలిసి ఉన్నాం, అంటే ఇది ఒక అంటే మనకు ఒక ఇంగ్లీష్ సామెత ఉంది, ఎవ్రీ మ్యాన్ ఈజ్ అన్ ఐలాండ్, అంటే ఎవరికి వారం ఒక ఏకాంత ద్వీపం అనుకుంటాం. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల కానివ్వండి, ఇప్పుడు మా అందరి రాకపోకల వల్ల కానివ్వండి, ఇక్కడ ద్వీపంలో ఏకాంతంగా ఉన్నామని కాకుండా ప్రపంచం అందరిలో కలవగలిగేటువంటి అవకాశం మనకి ఇప్పుడు ఆధునికత ఇస్తుంది. అదే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు, ఉదాహరణకి పిల్లల విషయంలోకి వస్తే వాళ్ళ సృజనాత్మకతకు ముఖ్యమైన ఛాలెంజ్ ఏంటంటే స్క్రీన్ టైం, ఎక్కువగా ఏదో రీల్స్ చూడడం లేకపోతే కాసేపు చేయడం, ఇట్లా పాపులర్ యాక్టివిటీస్ వైపు

0: లేదా గేమ్స్ వైపు ఇట్లాగా మళ్ళీపోతారు. సో ఇంకా పుస్తకాలు చదవడం లేదా మాట్లాడుకోవడం, వాళ్ళకు వాళ్ళుగా కొత్తగా సృష్టి చేయడం, వీటి మీద సమయం కేటాయించడానికి వీలవుదు. అసలు ఇట్లాంటి కొన్ని సమస్యలు ఆల్రెడీ అక్కడ ఉన్నాయి. కాబట్టి ఒక కాన్షియస్నెస్, ఒకటే ఒక స్పృహతో మనం ఈ టైంని, ఏదైతే వస్తున్నటువంటి ఆధునికతని ఎలాగో మనలోకి అబ్జర్వ్ చేసుకోవాలి, అది ఒకటండి. రెండోది, మనం అనుకుంటాం అంటే మేమందరం ఇక్కడికి, ఇక్కడ ఉన్న సౌందర్యాన్ని లేకపోతే ఇక్కడ ఉన్న
1: ప్రకృతిని
0: ప్రకృతిని, ఆ ఏకాంతంలో ఉన్నటువంటి అద్భుతాలని చూడడానికి అద్భుతమైన మనుల్ని మేము వెతుకుతూ వస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ సముద్ర జలాల్లో దాగున్నటువంటి ఆ పగడాలన్నింటినీ కూడా వెతుకుతాం మేము వస్తున్న పగడాలని, ముత్యాలని. వాటి యొక్క విలువ మాకు బయట నుంచి చూస్తున్నట్లుగా మీకు కూడా దాన్ని పదిలిపరచుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆ ప్రలోభాల్లోంచి, వాటి ఆకర్షణలో నుంచి మీకున్నటువంటి దీవుల్లో ఉన్నవాళ్ళం, ఇవి అపురూపమైనవి, వీటి కోసం బయట నుంచి వస్తున్నారు. సో ఈ అపురూపతని మీరు కాపాడుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఒక భాగం, ముఖ్యమైన భాగంగా ఉండడం అనడానికి అందుకు

0: మనం అనుకుంటాం అంటే మేమందరం ఇక్కడికి ఇక్కడ ఉన్న సౌందర్యాన్ని లేకపోతే ఇక్కడ ఉన్న
1: ప్రకృతిని
0: ప్రకృతిని ఆ ఏకాంతంలో ఉన్నటువంటి అద్భుతాలని చూడడానికి అద్భుతమైన మనుల్ని మేము వెతుకుతూ వస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ సముద్ర జలాల్లో దాగున్నటువంటి ఆ పగడాలన్నింటినీ కూడా వెతుకుతాం మేము వస్తున్న పగడాలని ముత్యాలని. వాటి యొక్క విలువ మాకు బయట నుంచి చూస్తున్నట్లుగా మీకు కూడా దాన్ని పదిలిపరచుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే ఆ ప్రలోభాల్లోంచి వాటి ఆకర్షణలో నుంచి మీకున్నటువంటి దీవుల్లో ఉన్నవాళ్ళం. ఇవి అపురూపమైనవి, వీటి కోసం బయట నుంచి వస్తున్నారు. సో ఈ అపురూపతని మీరు కాపాడుకుంటూ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఒక భాగం, ముఖ్యమైన భాగంగా ఉండడం అనడానికి అందుకు తెలుగు ఒక ముఖ్యమైన మాధ్యమం కావడం నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా, అంటే నిన్న హ్యావ్లాక్ లేదా లేకపోతే ఇంకెక్కడ రిమోట్ ప్లేస్కి వెళ్ళినా కూడా తెలుగులో పలకరిస్తున్నారు.
1: అవునండి,
0: అది మీ బలం కావాలని నేను
1: అవునండి.
0: కోరుకు.
1: అదేవిధంగా అండి, మీరు ఇప్పుడు ప్రజాసేవ, సాహిత్య అభిరుచి, స్వచ్ఛంద సేవ, ఇంకా ఇంకా మీ యొక్క అండదండలు, అంటే మీ ప్రయాణంలో ఎలా మీరు కొనసాగించాలి అనుకుంటున్నారు భవిష్యత్తులో?
0: నేను ప్రధానంగా పిల్లల కోసం పిల్లలతో కలిసి చేస్తూ ఉంటానండి. పిల్లలు, ప్రకృతి. సో వాళ్ళ మధ్య ఉన్న అనుబంధం చాలా సహజమైనది. సో పిల్లలకి ప్రకృతికి అవినాభ సంబంధం ఉంది. మనం ప్రకృతి అనేది మనకి బయట అంటే మనిషికి ప్రకృతికి మధ్య ఒక నిరంతరం ఒక పోరాటం జరుగుతూ ఉంటుందండి.
1: అవునండి,
0: దానికి మంచి ఉదాహరణ ఇప్పుడు మీ రాస్ ఐలాండ్లో ఉన్నటువంటి భవనాలన్నీ చూసినప్పుడు ఆ భవనాలను కట్టిన వాళ్ళు అంటే కారే రాజులు రాజ్యములు పొందరే అన్నట్టుగా వాళ్ళు ఎంతటి ఆలోచనతో వాళ్ళు ఎంత కట్టారో, కానీ ప్రకృతి ఎలా దాన్ని ఓవర్టేక్ చేసింది అంటే ఒక మనిషి యొక్క విధ్వంసానికి దీనికి తర్వాత ప్రకృతి యొక్క బలానికి మధ్య పోరాటం ఎప్పుడూ ఉంది. అందుకు మీ యొక్క దీవులు ఒక ప్రత్యక్షమైనటువంటి నిదర్శనాన్ని, ఉదాహరణని అక్కడ నిలబెట్టున్నాయి.
1: మనం కల్పిస్తున్నాయి
0: సో
1: కూడా.
0: రాస్ ఐలాండ్లో చూసినప్పుడు మనసులో ఒక క్షణంలో అంటే మన తెలుగులో చాలా చక్కగా చెప్పారు, అంటే మన భాషలో అవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. అటువంటి మనులు మన దగ్గర కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి జీవితం నేర్పిన పాఠాలని, కాలం నేర్పిన పాఠాలని మన భాషలో, మన సంస్కృతిలో మనం ఆల్రెడీ ఒక పదిలిపరుచుకుని ఉన్నాం. సో వాటిని మళ్ళీ మనం మన తరాలకు అందించడానికి మీ వాళ్ళు కూడా ఇప్పుడున్నటువంటి కొత్త ఆధునికమైనటువంటివన్నీ కూడా వినియోగించుకుంటూ ముందు చేయడానికి కూడా ఒక అంటే మంచి మాధ్యమం కావాలని నేను ప్రయత్నిస్తున్నానండి. అలాగే ప్రభవాని మేము మొదలుపెట్టాము కార్యక్రమం. సో దాని లోపల దాదాపుగా 2-3 దశాబ్దాలుగా మేము పిల్లలతో కలిసి వర్క్ చేస్తున్నాం. సో దాంట్లో మనకున్న బలాన్ని ఏంటి మనం తెలుసుకోవడం, మనం ఇంకెక్కడ కొత్త విషయాలను నేర్చుకోవాలని ప్రయత్నం చేయడం, ఈ 2 విధాలుగా వర్క్ చేస్తున్నామండి. అలాగే కొనసాగించాలని కోరు.
1: చాలా మంచిదండి మేడం గారు. అదేవిధంగా మన దీవుల్లో నివసిస్తున్న చాలామంది భాషాభిమానులకి, రచనలపై చాలా మక్కువ ఉన్నవారికి, సాహిత్యాభిరాసులకు మీ యొక్క సందేశం ఏమి ఇవ్వదలుచుకున్నారండి?
0: మీరందరూ చక్కగా మాట్లాడుతున్నారండి, అదొక మంచి సందేశం నేను మీ నుంచి తీసుకుని వెళ్తున్నాను. అలాగే మీరు చక్కగా తెలుగు మీడియం బళ్ళు ఇంకా నడుపుతున్నారు, అది గొప్ప సందేశం మీ నుంచి నేను తీసుకెళ్తున్నాను. ఇవి కొనసాగించాలని కోరుకుంటున్నాను. రెండోది ఏంటంటే మీకున్న రిసోర్సెస్ని, వాటిని ముందు మీరు గుర్తించడం, అవి మీ బలంగా మీరు మలుచుకోవడం, అంటే మీకున్న భాషని, మీకున్నటువంటి చుట్టూ ఉన్న అపురూపమైన ప్రకృతి సంపద, తర్వాతే ఇందాక నేను అన్నట్టుగా రాస్ ఐలాండ్ ఒక ఒక ఒక పెద్ద జీవిత పాఠాన్ని లేదా కాలగమనంలో చారిత్రక పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. ఇక్కడ మీరు ఒక చరిత్రని లేదా సెల్యులార్ జైలుకి వెళ్ళాము, ఒక్కొక్క గదిలోంచి మనకు ఒక కథ ఉంది. ఇది మీరు మీరు ఒక కేవలం మీ యొక్క ఊరికో దీనికో సంబంధించిన స్ఫూర్తి కాదండి, ఇది మొత్తం మానవాళికి స్ఫూర్తి ఇచ్చగలిగే ప్రాంతంలో మీరు నివసిస్తున్నారు. అందుకు మన తెలుగు భాష, మన తెలుగు సంస్కృతి, దాని లోపల మీకు బలమైనటువంటి పునాదులు ఉన్నాయి. నిజానికి నేను మీ దగ్గర నుంచి ఒక సందేశం తీసుకెళ్తున్నానండి బయటికి, ఏంటంటే ఇది కేవలం ఇక్కడ ప్రాంతం వాళ్ళకే పరిమితమైంది కాదు, సమస్త మానవాళికి సంబంధించిన ఒక స్ఫూర్తిని ఇక సెల్యులర్ జైల్లో నుంచి ఎటువంటి ఒక పోరాట పటిమని, అలాగే రాస్ ఐలాండ్లో కారే రాజులు రాజ్యములు పొందరే అన్నటువంటి ఒక భావనని ఏమైపోయింది వాళ్ళ ఒక చరిత్రకి సంబంధించిన విషయం, అలాగే ఒక ప్రకృతి యొక్క అందం ఏంటి, ప్రకృతికి వైపరీత్యం ఏంటి, దాని యొక్క బలం ఏంటి, దాంతో మనం ఎలాగా చెలిమి చేయాలి, వాళ్ళతో పాటు ఎలాగా సహజీవనం చేయాలనేది ఇక్కడ నుంచి నేను తీసుకుని వెళ్తున్నాను. మీరు చాలా చక్కటి ఒక సహకార వ్యవస్థలో మీరు ఉన్నారు. అలాగే పక్కన ఉన్న జావరా జాతి పిల్లల్ని కూడా నిన్న చూసాం మేము వెళ్తూ, వాళ్ళందరితో కూడా మీరు వారిని కాపాడుకుంటూ మీ యొక్క సంస్కృతిని కాపాడుకుంటూ ఒక సరి అయిన

0: అటువంటి ఒక భారతదేశం అంటే ఇలాగా ఉండాలి అంటే ఒక మల్టీలింగువల్ మల్టీకల్చరల్ సొసైటీగా ఈ దీవులు ఉన్నాయి. మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి మీ యొక్క బలాన్ని, మీ యొక్క నైతికతని, మీ యొక్క దాన్ని మీరు వదిలిపరుచుకుని ఉండడమే మేము కోరుకునేది. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్రలోభాల మధ్య ప్రపంచంలో ఉన్న మానవులందరం ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటి లోపల మనమంటే ఏంటి, మన యొక్క స్వీయ శక్తి ఏంటి, మనం అంటే ఏంటి అని ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మీరు ఇలాగే కాపాడుకోవాలని, ఇలా ప్రకృతితో పాటు మీ యొక్క సంస్కృతిని కూడా వదిలిపరచుకుని అందరికీ ఒక ఆదర్శవంతంగా నిలబడాలని కోరుకుంటున్నాను. ఇటువంటి మల్టీ లింగ్వల్ అంటే బహుభాష ప్రాంతమైనటువంటిది ఒక ఇండియాకి ఒక స్వచ్ఛమైనటువంటి ఉదాహరణగా ఈ ప్రాంతం. అలాగే ఎవరు వచ్చినా కూడా ఒక మంచి స్వచ్ఛమైనటువంటి నవ్వుతో స్వచ్ఛందంగా మీరు చేస్తున్నటువంటి ఆతిథ్యం, ఇలాగ 10 కాలాల పాటు మీరు నిలబెట్టుకోగలుగుతారని, కొత్త తరాల వారు మీ యొక్క అంటే మీకు తెలిసినటువంటి అన్ని రకాల భాషలు అంటే ఇటువంటి అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. అంటే తక్కువ స్పేస్లో ఇంతమంది భాషలు మీరు నేర్చుకోగలగడం, ఆ భాషతో పాటు ముడిపడిన సంస్కృతిని, వాళ్ళు ఉన్నటువంటి జ్ఞానాన్ని, వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సినటువంటి నైతిక విలువల్ని మీవిగా చేసుకొని మన తెలుగువారిని ప్రత్యేకమైనటువంటి ఉదాహరణగా మీరు నిలబెట్టగలరని నాకు నమ్మకం ఉంది. ఆ రూపంగా నా తరపున కానీ మా ప్రభావ తరపున కానీ ఏదైనా సహాయం చేయదలిస్తే నేను చేస్తాము తప్పకుండా.
1: తప్పకుండా అండి, చాలా బాగా చెప్పారు. చివరిగా ఒక చిన్నదండి, ఇప్పుడు ఈ నెల మొత్తం కూడా మనకు స్వచ్ఛత హై సేవ అనే కార్యక్రమం నడుస్తుంది, మీకు తెలిసిన విషయమే. దీని మీద చిన్న ఒక కవిత రూపంలో కానివ్వండి, రెండు మాటలు చెబితే బాగుంటుంది.
0: అంటే నిన్న మేము జావరా రిజర్వేషన్లో వెళ్తున్నప్పుడు ఒక పక్కన ఒక పెద్ద బ్యాంబూ దానికి ఒక ఎవరో పడేసినటువంటి ప్లాస్టిక్ బాటిల్ని ఒక ఫ్లాగ్ లాగా పెట్టున్నారండి. బహుశా వాళ్లే పెట్టున్నారేమో, గిరిజనులు తెలియదు. అంటే ఎన్ని విధాలుగా అనౌన్స్మెంట్స్ చేస్తున్నప్పుడు కూడా మాలాగా వచ్చినటువంటి చుట్టపు చుట్టుగా వచ్చిన వాళ్ళం ప్లాస్టిక్ బాటిల్స్ని వీటిని అన్నింటినీ వేస్తూ వస్తూ ఉన్నాం. సో ఇక్కడ స్వచ్ఛత అనేది కేవలం ఏదో ఒక నినాదంగానో ఈరోజు మాట్లాడుకున్న విషయం కాదు. ఇది ప్రకృతితో మనతో ఉన్నటువంటి సంబంధంలో ఉన్నటువంటి ఒక మధ్యలో ఉన్నటువంటి ఒక ముళ్ళు లాంటిది. దాన్ని మనం ఎప్పటికప్పుడు తొలగించుకోకపోతే ఎలాంటి జరుగుతుందనేది మనకిక్కడ పగడాల దీవుళ్ళు ప్రస్తుతం పరిస్థితి గురించి ఇప్పుడు మనం చాలా రిపోర్ట్స్ అన్నీ వింటున్నాము, చూసి వస్తున్నాము. అక్కడ ప్రతి చోట చెప్తున్నారు, ఇక్కడ మీరు కాలు తగిలితే ఇంకా అక్కడవి నశించిపోతాయి, లేదా లైమ్ స్టోన్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ చెప్తున్నారు టచ్ చేయకండి అక్కడ పెరగదు అక్కడ లైమ్ స్టోన్ అని, అయినప్పుడు కూడా మనం చేస్తూ ఉంటాం. సో ఈ స్వచ్ఛత అనేది కేవలం ఒక నినాదంగానో లేకపోతే ఇవాళో రేపు మాట్లాడుకోవాల్సిన అంశం కాదు, అది మన యొక్క ప్రవర్తనలో మన యొక్క ఆలోచనలో భాగం కావాలి. సో ఈ ప్రకృతిని కాపాడుకోవాలంటే ఆ స్వచ్ఛందంగా మన స్వచ్ఛత మన మనసులో నుంచి రావాలి. అందుకు ఈ యొక్క మీరు ఒక నినాదంగా లేదా ఒక పీరియడ్గా మీరు మాట్లాడుతున్నప్పుడు అందరం గౌరవించాలి. ఇంకొకసారి పునరాలోచన చేసుకోవడానికి కూడా అవకాశం వస్తుంది అనుకుంటున్నాను. తప్పకుండా స్వచ్ఛత అనే సేవ కదా.
1: శ్రీమతి చంద్రలత గారు, మీరు ఎంతో సుదూర ప్రాంతం నుంచి ఈ దీవుల పర్యటనకై విచ్చేశారు, అందులో భాగంగానే మా ఆకాశవాణి కేంద్రానికి విచ్చేయటం జరిగింది. మీతో ఈ పరిచయ కార్యక్రమాన్ని మా శ్రోతలకు పంచినందుకు మా ఆకాశవాణి తరపున మా శ్రోత తరపున మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ.
0: ధన్యవాదాలు అండి. అంటే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు, మీతో గడిపిన సమయాన్ని మీతో మళ్ళీ పంచుకోగలిగిన అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి. నమస్కారం అండి.

మీరింతవరకు ప్రముఖ కవయిత్రి అయిన పి చంద్రలత గారితో ముఖాముఖ పరిచయ కార్యక్రమం, ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను విన్నారు కదా. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ ఇదే సమయానికి కలుసుకుందాం.